నమస్తంగజాయ నమస్తంగజంజే నమస్తంగపంజే నమస్తంగనామే నమస్తంగఠామే నమస్తంగకర్మం నమస్తంగఅధర్మం నమస్తంగనామం నమస్తంగతామం నమస్తంగఅజితే నమస్తంగఅపితే నమస్తంగఅవాహే నమస్తంగఅటాహే నమస్తంగనీలే నమస్తంగనాదే నమస్తంగఛేదే నమస్తంగఅగాదే నమస్తంగగంజే నమస్తంగపంజే నమస్తంగఉదారే నమస్తంగఅపారే నమస్తంగసువేక నమస్తంగఅనేక నమస్తంగభూతే నమస్తంగజూపే నమస్తంగనిర్కర్మే నమస్తంగనిర్పరమే నమస్తంగనిర్దేశే నమస్తంగనిర్పేశే నమస్తంగనిర్నామే నమస్తంగనిర్కామే నమస్తంగనిర్ధాతే నమస్తంగనిర్గాతే నమస్తంగనిర్దూతే నమస్తంగభూతే నమస్తంగలోకే నమస్తంగశోకే నమస్తంగనిర్తాపే నమస్తంగతాపే నమస్తంగత్రిమానే నమస్తంగనిదానే నమస్తంగగాహే నమస్తంగబాహే నమస్తంగత్రివర్గే నమస్తంగసర్గే నమస్తంగప్రభోగే నమస్తంగసంయోగే నమస్తంగరంగే నమస్తంగపంగే నమస్తంగగమ్యే నమస్తస్తరమ్యే నమస్తంగజలాశ్రే నమస్తంగనిరాశ్రే నమస్తంగఅజాతే నమస్తంగఅపాతే నమస్తంగఅమజ్భే నమస్తస్తజభే అదేశంగదేశే నమస్తంగపేశే నమస్తంగనిర్తామే నమస్తంగనిర్వామే నమో సర్వకాలే నమో సర్వదయాలే నమో సర్వరూపే నమో సర్వకూపే నమో సర్వఖాపే నమో సర్వతాపే నమో సర్వకాలే నమో సర్వపాలే నమస్తస్తదేవే నమస్తంగఅపేవే నమస్తంగజన్మే నమస్తంగశుభన్మే నమో సర్వగౌణే నమో సర్వపౌణే నమ